శివాయ నమః. ఓం గాం గం మహేశ్వరాయ నమః. ఓం గాం శంభవే నమః. ఓం గాం వినాయనే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం గభత్తినే నమః. ఓం నీలలోకితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలబాలినే నమః. ఓం కట్కాంజనే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శ్రీవిష్టాగరాయ నమః. ఓం అంబిగనాథాయ నమః. ఓం శ్రీగంధాయ నమః. ఓం భక్తజలవక్షలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శ్రీగంధాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ముగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారాయ నమః. ఓం మందగాసురసూతనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలక్షకాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం మృగబాలినే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశురత్వాయ నమః. ఓం మృగబాలినే నమః. ఓం సదాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం గవసినే నమః. ఓం కాడోరాయ నమః. ఓం త్రిపురాంగాయ నమః. ఓం వరసంఘాయ నమః. ఓం వరసప్రూరాయ నమః. ఓం పాష్మోతోళిత విగ్రహాయ నమః. ఓం సామర్థ్యాయ నమః. ఓం సర్వమాయ నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓమనీశ్వరాయ నమః. ఓం సర్వాంచనాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిల లోకితాయ నమః. ఓం అభిషేకాయ నమః. ఓం యజ్ఞమాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవస్త్రాయ నమః.

ఓం గృహనిమేషాయ నమః, ఓం దుర్షాయ నమః, ఓం కిరీశాయ నమః, ఓం కిరీశాయ నమః, ఓం అనాగాయ నమః, ఓం భూజంగ భూషణాయ నమః, ఓం బక్కాయ నమః, ఓం గిరిధన్వనే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం గిరివసనే నమః, ఓం బురాధవనే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం ప్రభావతయే నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మనే నమః, ఓం జగత్ప్రియాయ నమః, ఓం జగత్త్వవే నమః, ఓం వ్యామగేశాయ నమః, ఓం మహాసేన జనానాయ నమః, ఓం సారి విగ్రహాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూదపతయే నమః, ఓం సాన్నిన్నే నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనాహాత్మనే నమః, ఓం సాద్విగ్రహాయ నమః, ఓం సిద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతయే నమః, ఓం గండప్రసవే నమః, ఓం అజయాయ నమః, ఓం పాశకాయ నమః, ఓం మిరుడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం నుగ్గియ్యాయ నమః, ఓం హరే నమః, ఓం రుద్రే నమః, ఓం నవ్యగ్రహాయ నమః, ఓం అహనేత్ర ప్రభే నమః, ఓం హరే నమః, ఓం అవ్యగ్రహాయ